దైవ ముని అంతే ఆవిడ తమ్మిల కరిపొడు అగిలు బలసోడు ఇంచమాంత హిరియాకులు పన్నగా కృష్ణే పనిపేగే అజ్జరే ఇరు పన్ను పాత్ర సత్య అత్తుంది ఆయన పని పూజ. దైవదేవరికి సల్మంతావుడు నాకు బుళ్ళె సలే బరుడు బరుస బరుడు అంత సరి అంటే ఇతనే బరుడు అర్గంట మళ్ళీ రాపుడా దాదాన కొంచెం కాలం పాడుత దోసుడు వంతే దుమ్ము పీరు ఆవు ఇతనికి దాదాన మలుతారు కొంచెం పత్తు పని బరుస బూరును కనుక అయితే ప్రయోజనం ఉండా పత్తు పని బరుస బూరు కూడా నుంగేరా సురువాండ కూడా బెంకే సురువాండ దాదా వస్తే ఇంత మలుతుంది అందుకు ప్రయోజనం ఉండా అని చెప్పి వంతే ఆలోచనే మలుపులి పండుదు కూడా గుడమండేది ఈ బాల ఎంచిన పాతేరును పండుదు మా తేరులా కొంచెం గరువుడు దుయ్యర సురుమల తేరు నానా ఇంచనే కులుండు ఆపూజి కృష్ణే పండే తూలే మూజూర ముగలాయ ఆవడు ననుంజి దెయ్యం ఆవడు అవు నమ్మ నంబికే అండ ఐటు దాల సుఖ ఆయినవు అత్తండ బులేభాగ్య భక్తినవు నీకు లేదా ఉండా గుర్తుండా మా తెరలా తరకంత పడేరు అంచిన దాల ఆయన మై మీద అయితే గుత్తాతీజీ అప్పకండ ఉందు ఆయన కుప్పడించి అతను దించమని పరిధికులు తులే ఊ అవులు తోజునత్తా మల్ల గుడ్డే

ముగ్గురు తెలికే. నేను ఆచిరుడు తూ అందులో లేరు మళ్ళీ అక్కలకి దానే మలపడితే గుర్తించి పండు జోకులు అక్కలనే జోకులు అత్తా జోకులేక హాకేరా అల్ప ఆపండా పత్త జన సేరణ అల్ప జోకులు హాకేరా అప్పుడా ఇంచా కొంచెం రీతిలో బేరంతుడు మాతేరుల కులందుళ్ళేరు అంటే పొరతాయిన తడ దాద విశేష అది పోండు అంచించి పోవంతిన ముగలుపుర ఒట్టుగాండిగే కత్తలే కబీల కాండిగే ఓరోనే బరుసదురి అరుసుడు వాడికి అప్ప వా దెయ్యో దలీలే ఉందో వానమనద బరుసా.

తోర్తు ముట్టాలా భూమిద పట్ట పస ఇజ్జాండు. జనకులు బాయిబుడు అందిచ్చారు. మురుగపక్కిలు కంగాలాదిత్తున వంచి స్థితి క్షామ. ఇడీ ఊరుకు వర్తించిన జనకులకు మాత మండవెచ్చాదిత్తున సందర్భ ఎంచిన మాయకదా గుర్తిజ్జి ఓరడు దొరని పడ్డాయి బానద కందెలు నీరుదావు దరిదు పండు పండి లెక్క ఒరోని నీరు దొరిండు బరుస పని కడి అందిన బరుస దిరికూటాదు బూదిర సురువాండిగే అల్ప ఇత్తునంచిన మాత గుండి గురుపులు పల్లలు పుర దింజిదు పోండు నీరు పరిపేర సురువాండు

దైవ ముని అంతే ఆవిడను అండ తమ్మిల కరిపొడు అగిల బలసొడు ఇంచమాంత హిరియాకులు పన్నగా కృష్ణే పన్పేగే అజ్జరే ఇరు పన్ను పాత్ర సత్య అత్తుంది ఆయన పన్ను పూజ. దైవదేవరికి సల్మంతావుడు నాకు బుళ్ళె సలే బరుడు బరుస బరుడు మంత సరి అండ ఇత్తేనే బరుడు అర్గంట మంత రాపుడా దాదాన ఉంచి కాలం పాడుత దోసడు వంతె దుమ్ము పీరు ఆవు ఇతే నీకు దాదాన మలుతారు కొంచెం పత్తు పని బరుస బురుడు పనుక అయితే ప్రయోజనం ఉండా పత్తు పని బరుస బురుడు కూడా నుంగేరా సురువాండ కూడా బేంకే సురువాండ దాదా వస్తే ఇంత మలుతుందా నీకు ప్రయోజనం ఉండా అని చెప్పి అంతే ఆలోచనే మలుపులి పండుది కూడా కూడా పండేది ఈ బాల ఇంచిన పాతేరుండు పండుది మా తేరులా కొంచెం గరువు ఒడుతూ ఎరసు మళ్ళీ నానా ఇంచనే కులుండు ఆపూజి కృష్ణే పండే తూలే మూజూర ముగలాయ ఆవడు ననుంజి దెయ్యం ఆవడు అవు నమ్మ నంబికే అండ ఐటు దాల సుఖ ఆయినవు అత్తండ బులేభాగ్య బత్తినవు నీకు లేదా ఉండా గుర్తుండా మన తెరలా తరకంత పడేరు అంచిన తల ఆయన మై మీద అయితే గుర్తాతీజీ అప్పకండ ఉందు ఆయన కుప్పడించి అతను దించమని పరిధికులు తులే ఊ అవులు తోచి ఉన్నత్తా మల్ల గుడ్డే

ఆతోర్తు ముట్టలా భూమిని పట్టపస ఇజ్జాండు. జనకులు బాయిబుడొందిరు. మురుగపక్కిలు కంగాలాదిత్తు నంచిన ఉంది స్థితి క్షామ. ఇడీ ఊరుకు వర్తించిన జనకులకు మాత మండిపెచ్చాదిత్తు నంచిన సందర్భ ఎంచిన మాయకదా గుర్తించి ఓరడు దొరని పడ్డాయి బానద కందెలు నీరుదావు దరిదు పండు పండి లెక్క ఒరోనే నీరు దొరిండు. బరుస పని కడి అందిన బరుస దిరికూటాది బూరిర సురువాండిగే అల్పయిత్తునంచిన మాత గుండి గురుపులు పల్లలు పుర దింజిది పోండు నీరు పరిపేర సురువాండు. సుదే బొక్క బేతబేతే నీరుదా వా మాత జాగిలుండా కాళ్యాదిత్తినవు అవుపుర దింజిదు తమిళ సురువాండు. బొల్ల ఏరు నంచిన వంచి స్థితి అది బత్తండిగే దువా సంగతి ఏరేళ గుర్తించి ఏరిన కారణిక ఉందు అవగండ మాతేడు అర్థ అండు. కృష్ణే బజి బాల కృష్ణేత్ కృష్ణే దేవేరు పంపిన సత్యను ఆ ఇడీ వృజభూమి ఆ గోకులద జనకులకు తెరిపాయనంచిన వంచి సందర్భం ఉంది. వా దెయ్యులజ్జి వా భూతలజ్జి పూర భగవంతు భగవంతే మనసు మలతండ కాలకాలకు బరసబర్పుడు సజ్జనులు సల్మంతవాద బతుకేర సాధ్య ఆపుండు. పృథ్వీ పరం సస్యశాలిని ఆదుపేర సాధ్య ఆపుండు. కారణదాత పండ దేవేర నమిత్ నంబికేబోడు నమ్మ మనపున కార్యుడు శ్రద్ధ నంకబోడు. ఒక్కడే దాదనా ఉంచి ఏరో పండేరు పండదు ఆ మూఢ నంబికడే నమ్మ దిన కరిపునెత్ ఓవెన నమ్మ బొలిపోయినా ఓవెన నమ్మ సంపాదనే మలిపోయినా మలిపోనా అవేను హాళు మలిపేర బల్లి ఉండు పండదు బొడితినాదు ఖర్చు మలుపునెత్ వైకి పోడా ఐక్ అంచాదు సొత్తును హాలు మలపందే తంబిలో పరకే అగిలు ఇంచ పండదు అయిన హాలు మలపందే ఇల్లద జోకులకు బంజి దిలికే మనసు కూర్పున భారీ ముఖ్య భారీ బొంగొడితేరు గోపాలకరు అక్కలకి బంజి దిలికే ఉనియర్ ఇచ్చాండు కొంచెం కుంటుకోమని కూడా తీజాను కొంచెం స్థితి ఇస్తుంది అంచి నల్ప ముక్కులు భూత కరిపణించినావు ఇతనిన మాతాయికి హాలు మర్పణించినావు అవి బల్లి పండదు కృష్ణే పండిని దాబరా ఆ ఉంచి సత్య అవే దేవేరు పంపిణ తోజాదు కొరున్నాంచిన మాయ కథ సంగతి ఉంది. గోవర్ధన ఉద్ధారద కథ మరి మల్లె అవు ఇంద్రన ఉత్సవం అనుకున్న బదులు గోవర్ధను పూజ మలిపారు కృష్ణే పండదు గోవిందరాజ పట్టాభిషేక అయిన కథ హరివంశుడు బర్పండు అవేను నమ్మ తుళునాడు కొంచెం పొస కల్పనడు కేశవ భట్రు ఇంచ మూడదాయన పూజను బుడుదు ఆ మూడాయిద గట్టను పూజ మలుతుంది ఎంచ పని సత్యం తోజాయరు అయితే ముఖాంతర వాదు తుళునాడు ఆచార విచారించిన ఉండవేనలా అల్పల్ప కురియరు కాలకాలకు వరుసబడుతుందా ఇంచ సమృద్ధి ఆపును పనిపడేలా పండేరు ఉంది. ఇత కృష్ణదేవేరిన బాలలీల ఇత్తినంచిన బీరద బొల్పుద ఉంది బాగా నేడు బుక్క బరిపిని కంసన వదిత ఆ ప్రకరణ అక్రూరను కడపడుదు వీరుపర్బొగు కృష్ణ బలరామిని లెత్తుదు అల్ప చాణూర ముష్టికెరిను కంసను పూర కృష్ణే బలరామిని కెరుదు ఉగ్రసేనకు కుడసిరి పట్టును కట్టునంచిన ఆ కథే ఇతే తుమ్ముద బాగుడు అవిను నరంజిపూర్తుడు సందర్భితుడ పన్క ఇని ఈ వంజి బీరద బొల్పుద కావ్యద వంజి పొలబును ఎంగ్లే బంగాండదాద పండ పుస్తక ఇజ్జి ఉంజే ఉంజి పుస్తకంలో అయిన మలిప అంజాదు బహుశా నాన్న అయితే ప్రకటన ఆవుడు మంద రాజేశ్వరరావు పండుతుంది అంజాదు నరళాత్ ఈ పుస్తకాలు ప్రచారం ఆవుడు బీరద బొల్పు భారీ పొరల కంటద కావ్య కెలవ జన పండుతారు మందారుడుదల మందార రామాయణుల ఉంజి హంతుడు కెలవ కట్టి భారీ పొరలు ఉంది వైద్యుని పండదు అంచిన కావ్య పుస్తక మాత్ర తిక్కులే కావడు ఆ ముఖాంతర వాదు మందరన కావ్యద వంజి ప్రచారం ఆవడు ఈ వంజి పుణ్య జాగేడు స్వామిగలన వంజి ముతాలికేడు ధవళత్రయ జైన కాశీ అంచనే తుళువ మహాసభ నమ్మ రాజేష్ ఆళ్ళువర్న ముతాలికేడి తుళువ మహాసభ ఒక మునుపద తుళుకూట బిద్రద తుళుకూట దగ్గరు మాతెల సదస్యరు బయదేరు అక్కడ వంజి ఉమేదుడు ప్రమోద్ సప్రే ఒక మందార రాజేష్ భట్రు శారదామణి మందారధారణ
கொஞ்சம் மந்தார பிரதிஷ்டான முக்காந்திரவாது இன்னைக்கு சாக்கார கொரியர் அஞ்சனை பவுஷா மூணு மாத்திராத்து பெத்தபேத்த ஊருடு ராஜ்யத ராஜதானியில் இஞ்சித்தின காரியக்கிரமால் போட்டு மனது ராஜேஷ் ஆழ்வியர்னா கொஞ்சம் ஆசை உண்டு ஐ கல்பல்பா ஐத்த எங்கேயில் கொடி தந்துள்ள நம்ம துள்ளியர் ஊர் மாத்த உள்ளே ஆக்கல மாத்தே லைக்கு சாக்கார கொறுப்புலேக்க நிக்கலாம் மூலித்தினாக்கலாம் நிக்கலாம் சம்பந்தத்தில் மாதிரி தூர தூரம் நித்தேரடா துழுவ மகாசபை நல்பா புளிப்பாவலேக்க மல்புலே துளுவேஸ்வர ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಒಂದು ಹೆಚ್ಚಿನ ಪೊಳಬು ಕುರುಪಂಚಿನ ಸಾಹಿತ್ಯದ ರಚನೆ ಆವೊಂದುಂಡು ಐತ ಮುಖಾಂತರವಾದ ಆ ಪ್ರಚಾರಗಳ ಆವಡು ಬನ್ಪುನ ಅಂಗದಿ ಒಂದು ಒಟ್ಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಮಲ್ಲ ಇನ್ನಿತ ಈ ಕಾರ್ಯಕ್ರಮವು ಸಹಕಾರ ಕೊರನಕಲು ನಮ್ಮ ಮಿತ್ರಾಯನಂಚಿನ ದೇವಾನಂದ ಭಟ್ರು ಅರು ಅದನ್ನ ಯಕ್ಷದೇವ ಮಿತ್ರ ಮಂಡಲದ ಮುಖಾಂತರವಾದ ನಿರಂತರವಾದ ಯಕ್ಷಗಾನದ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ತಂದು ಬರ್ಪಿನಾರು ಐತ ಒಡೆಂಗಲ್ ಒಟ್ಟುಗಳು ಅವರು ಉಳ್ಳೇರು ಅಂಜನೆ ಪ್ರಶಾಂತರಿ ಪುತ್ತೂರು ಅವೃತ್ತಿಡು ಪ್ರಾಧ್ಯಾಪಕರು ಕಾಲೇಜ್ ಉಪನ್ಯಾಸಕರು ಯಕ್ಷಗಾನದ ಭಾಗವತರು ಅರಿನಂತೆ ಗಮಕದ ಈ ವಿಭಾಗಗಳ ಎಂಗಲ ಉಪಯೋಗವನ್ನು ತಂದುಳ್ಳ ಅಂಚನೆ ರಚನಾ ಚಿತ್ಕಲ್ ನನ್ನ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಪದ್ಯಾಣ ಗಣಪತಿ ಭಟ್ರನ ಒಂಜಿ ಶಿಷ್ಯೆ ಅಂಚದ ಯಕ್ಷಗಾನೋಡು ಮತ್ತೆ ಎಡ್ಡೆ ಭವಿಷ್ಯತ್ತಿನ ಅಂಚನ ಪುಣ್ಣು ಮಗಲು ಮತ್ತು ಮುರಾಣಿ ಸುರುಮಲ್ ದಿನಾಳು ಎಂಗಲ್ನ ಮಂದಾರ ರಾಮಾಯಣದ ಒಂಜಿ ವಾಚನ ಮಾನ್ಯ ಅಲ್ಪ ಸುರುಮಲ್ದೇರು ಎರಡು ಬೊಕ್ಕ ಪುತ್ತೂರುಡು ಒಂಜಿ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಡು ಇತ್ತ ಮೂಂಜಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂರ್ಲು ಮಲತ ಕೊರ್ತೇರು ಈ ಒಂಜಿ ಮಂದಾರ ರಾಮಾಯಣ ಮಂದಾರ ಕೇಶವಭಟ್ರನ ಈ ಒಂಜಿ ಕಾವ್ಯದ ಒಂಜಿ ಕೃಷಿಟು ಅತನ ಪ್ರಚಾರಗಳು ಎಂಕ್ಲೆಗಲ ಒಂಜಿ ಅವಕಾಶನು ಮಂದಾರ ಪ್ರತಿಷ್ಠಾನ ಬೊಕ್ಕ ಈ ತುಳುವಳ್ಳು ತುಳುವ ಮಹಾಸಭೆ ಕೊರನೆಗೆ ವೈಯಕ್ತಿಕವಾದ ಅಕ್ಕಳಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಂದಾಯ ಮಲ್ತದು ಅಂಜಾದ ವೀರದ ಬಲ್ಪದ ಈ ಒಂಜಿ ಕಾವ್ಯ ಭಾಗವು ಇತೆ ಮಂಗಲ ಮುಕ್ತಾಯ ಪಂಡು